మోక్షం మూలం గురుర్కృప అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురువే నమః. మన్నాథ శ్రీజగన్నాథ మద్గురు శ్రీజగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురువే నమః. ఓం శలపురుజి మహాదేవ కీ జయ. దేవాదిదేవ దేవేశ్వర మహాదేవ కీ జయ. సుదీప్ నారాయణ భగవాన్ కీ జయ. హిందూ ధర్మ సమ్రాట్ పరమహంస స్వామి శ్రీ మాధవానంద్ పురుజి సద్గురుదేవ్ భగవాన్ కీ జయ. విశ్వగురు మహామండలేశ్వర పరమహంస స్వామి మహేశ్వరానంద్ పురుజి గురుదేవ కీ జయ.

పలక పలక ప్రభువే నతే సుఖసాం నామలియా సభయో భరే ఆనంద హో తయపార్ ఆప్ సతగురు మే